0: Entertainment Bureau, India Today.
1: All it takes is a rugged transformation and raw intensity as actor Ram Charan stuns in Peddi as Peddi Pehelwan. Set in a rural backdrop, the sports drama showcases his powerful new look, blending strength and simplicity while offering a glimpse into a character deeply rooted in tradition and, of course, resilience. Take a look for yourself.
2: ఓటే పని చేసే నాకి ఓకే నాకు బతికే నాకి
3: ఏ కుర్రోడిని అడిగినా ఫేవరెట్ ప్లేయర్ మారుతుంది కానీ ఫేవరెట్ ప్లేయర్ మారట్లేదు పెద్ది ఈ ఏరియాలో ఏమైనా దేవుడి పేరా
4: నా ఫేవరెట్ క్రికెటర్ పెద్ది సార్
1: The mega power star Ram Charan is back, and he's back in an all-new avatar. Ram Charan steps into a striking new avatar with Peddi, a sports action drama that has already generated significant buzz. Directed by Buchi Babusana, the film stars him in the role of Peddi Pehelwan, showcasing a rugged and rustic transformation.
2: ఆకాశం నుంచి సుక్కలు రాలి పడతాయి అంటారు కదా ఓ సుక్కి వెనక ఈ పూట విజయనగరంలో రాలి పడినది ఎట్రాడు
5: పేలింది సార్నే గాని
6: పొక్కలోని కబుర్లు చెప్పక నాకు
5: ఏటి నాకున్న పోతావు
7: ఆడ పుట్టుకు పుట్టిన మీకు ఇలాంటి బాటలు కరెక్ట్ కాదమ్మా
5: పీగినవులే
1: సెట్ అగేన్స్ట్ ది రూరల్ బ్యాక్గ్రౌండ్ పెడి ఇంట్రీగింగ్లీ బ్లెండ్స్ ఎలిమెంట్స్ ఆఫ్ స్పోర్ట్ అండ్ డ్రామా
8: మాటలతో కాదు ఆటతో బరిలోకి వెళ్తే మగతనం ఎవరికి రమ్మను
9: రెండు ఆటలని కలిపి ఆడేవాడిని తిరిగి చెప్పి
1: విత్ ఇట్స్ నారేటివ్ రివాల్వింగ్ అరౌండ్ అ క్రికెట్ టోర్నమెంట్
8: ప్రతిసారి
1: Moreover, the film features a strong ensemble cast including Janvi Kapoor, Shiva Raj Kumar, Divyendu Sharma, Jagapathy Babu and Boman Irani in key roles. Janvi Kapoor's character, Achiyamma, is portrayed as a lively and spirited young woman rooted in the village setting, adding emotional depth to the story. Notably, Peddi pairs Ram Charan with Janvi Kapoor, who made her Telugu film debut with Devara in 2024. Marking her continued foray into the South film industry. Meanwhile, Ram Charan's previous outing Game Changer, directed by S. Shankar, was a high-budget Telugu political action thriller. That opened strongly at the box office, but ultimately received a mixed response despite soaring expectations. Looking ahead, Ram Charan is set to collaborate once again with Suku Kumar for a project tentatively titled RC17. Interestingly, this marks their reunion after the widely appreciated Rangasthalam. Further heightening anticipation around the next venture.
2: Sitti Baba ne oka tammudu unnadu.
8: Meerandaru nenu aadane anukuntunnaru. పోరాడేను సారో

0: Entertainment Bureau, India Today. All it takes is a rugged transformation and raw intensity, as actor Ram Charan stuns in Peddi as Peddi Pehelwan. Set in a rural backdrop, the sports drama showcases his powerful new look, blending strength and simplicity while offering a glimpse into a character deeply rooted in tradition and, of course, resilience. Take a look for yourself.
1: ఒకటే పని చేసే నాకి ఒకే నాకు బతికే నాకి
2: ఏ కుర్రోడిని అడిగినా ఫేవరెట్ ప్లేయర్ మారుతుంది కానీ ఫేవరెట్ ప్లేయర్ మారట్లేదు. పెద్ది ఈ ఏరియాలో ఏమైనా దేవుడి పేరా?
3: నా ఫేవరెట్ క్రికెటర్ పెద్ది సార్.
0: The mega pop star Ram Charan is back, and he's back in an all-new avatar. Ram Charan steps into a striking new avatar with Peddi, a sports action drama that has already generated significant buzz. Directed by Buchi Babusana, the film stars him in the role of Peddi Pehelwan, showcasing a rugged and rustic transformation.
1: ఆకాశం నుంచి సుక్కలు రాలి పడతాయి అంటారు కదా, సుక్కేమైన ఈ పూట విజయనగరంలో రాలి పడినది ఎట్రా?
4: తేలింది సార్నే గాని
5: బొక్కలోని కబుర్లు చెప్పక నాకు
4: ఏటి నాకునో పోతావు.
6: ఆడ పుట్టుకు పుట్టిన మీకు ఇలాంటి మాటలు కరెక్ట్ కాదమ్మా.
4: పీగినావులే.
0: సెట్ అగేన్స్ట్ రూరల్ బ్యాక్గ్రౌండ్, పెడి ఇంట్రీగింగ్లీ బ్లెండ్స్ ఎలిమెంట్స్ ఆఫ్ స్పోర్ట్ అండ్ డ్రామా.
7: మాటలతో కాదు ఆటతో బరిలో గెలిచే మగతనం ఎవరికిందో రమ్మను.
0: With its narrative revolving around a cricket tournament. Moreover, the film features a strong ensemble cast including Janhvi Kapoor, Shiva Raj Kumar, Divyendu Sharma, Jagapathy Babu and Boman Irani in key roles. Janhvi Kapoor's character, Achi Amma, is portrayed as a lively and spirited young woman rooted in the village setting, adding emotional depth to the story. Notably, Peddi pairs Ram Charan with Janhvi Kapoor, who made her Telugu film debut with Devara in 2024. Marking her continued foray into the South film industry. Meanwhile, Ram Charan's previous outing Game Changer, directed by S. Shankar, was a high-budget Telugu political action thriller. That opened strongly at the box office, but ultimately received a mixed response despite soaring expectations. Looking ahead, Ram Charan is set to collaborate once again with Suku Kumar for a project tentatively titled RC17. Interestingly, this marks their reunion after the widely appreciated Rangasthalam. Further heightening anticipation around the next venture.
1: Sitti Baba ne kottamuru nadu.
7: Meerandaru nenu aadenu anukuntunnaru. Nenu poraadenu saru.